0: తారకపాని కంచినాని బోకేకు కమ్మరమా ఉలేకు చైనౌ యో మిఠో పాని ఆజయో ఉమెరమా
1: ఆయ్యో ఏ పాని ఆక్రో సామా.